ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. భారత్లో కథన రీతులకు, కథలను చెప్పే ప్రక్రియకు ఎంతో ఘనచరిత్ర ఉందని నెట్ఫ్లిక్స్ కో సీఈఓతో జరిపిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమ ఆధీనంలో ఉన్న భారతీయ జాలర్లను, వారి నౌకలను విడుదల చేయాలని భారత్ శ్రీలంకకు విజ్ఞప్తి చేసింది. ఒమాన్తో హర్ముస్ జలసంధికి సంబంధించిన ఒప్పందం ఖరారు తుది దశలో ఉన్నట్లు ఇరాన్ తెలియజేసింది. 16 ఇండియా జూనియర్ మెన్ హాకీ పోటీల సెమీఫైనల్స్ కు ఒడిషా, పంజాబ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ జట్లు అర్హత సాధించాయి. ఇక వివరాలు. నెట్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సహ సీఈఓ టెడ్ సారెండోస్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారతదేశంలో కథన రీతులకు, కథలను చెప్పే ప్రక్రియకు ఎంతో ఘనచరిత్ర ఉందని, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సృజనశీలులకు భారత్ పట్టుగొమ్మ అని మోదీ అన్నారు. గ్లోబల్ కంటెంట్ క్రియేషన్కు భారత్ సరియైన వేదిక కాగలదని చెప్పారు. భారత్ మీడియా వినోద రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని నెట్ఫ్లిక్స్ కో సీఈఓ అన్నారు. ఐఐసిటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ సంస్థ భాగస్వామ్యంతో నెట్ఫ్లిక్స్ ఇండియా స్టోరీ టెల్లింగ్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా సంస్థ తరఫున సారెండోస్ చెప్పారు. రీఇమాజినింగ్ కేర్ స్ట్రాటజీస్ ఫర్ ఎంపవరింగ్ కేర్ గివర్స్ ఇన్ వికసిత్ భారత్ అట్ 2047 పేరిట నీతి ఆయోగ్ నివేదికను విడుదల చేసింది. సమ్మిళిత వృత్తి, సామాజిక అభివృద్ది సాధనకు సమగ్ర సంరక్షణ పర్యావాస వ్యవస్థ కీలకమని నివేదిక తెలియజేసింది. నైపుణ్యం కలిగిన సంరక్షకులకు ప్రపంచ కేంద్రంగా భారతదేశ సామర్థ్యాలను బలోపేతం చేయడంలోనూ ఈ అంశాలు ముఖ్యమని పేర్కొంది. నీతి ఆయోగ్ ఉపాధ్యకుడు డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి మాట్లాడుతూ, ఈ రంగంలో భారతదేశ దీర్ఘకాలిక అభివృద్దికి ఈ వ్యూహం కీలకమైందని చెప్పారు. సంరక్షణ అనేది కేవలం చికిత్సకే పరిమితం కాదని అన్నారు. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల ప్రతినిధులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్, ప్రపంచ బ్యాంక్, ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం, అంతర్జాతీయ కార్మిక సంస్థ, కేర్ గివింగ్ సంస్థల ప్రతినిధుల సమక్షంలో ఈ నివేదికను నీతి ఆయోగ్ ఉపాధ్యకుడు, ఇతర ఉన్నతాధికారులు విడుదల చేశారు. తమ అధీనంలో ఉన్న భారతీయ జాలర్లను, వారి నౌకలను విడుదల చేయాలని భారత్ శ్రీలంకకు విజ్ఞప్తి చేసింది. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో మానవతా దృక్పథం సహాయకారి కాగలదని భారత్ సూచించింది. మన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కొలంబో పర్యటన సందర్భంగా ఏర్పాటిన సమావేశంలో జాలరుల అంశం ప్రస్తావనకి వచ్చింది. శ్రీలంక పర్యటన సందర్భంగా మిశ్రీ దేశాధ్యకుడు అనుర కుమార దిశనాయకే, ప్రధానమంత్రి హరిణి అమరసూర్య, విదేశాంగ మంత్రి విజితా హేరత్, విదేశాంగ కార్యదర్శి అరుణి రానరాజాలతో విడివిడిగా సమావేశమయ్యారు. భారత్ శ్రీలంకల మధ్య జాలర్ల

0: అనేక దశాబ్దాలుగా సమస్యాత్మకంగా ఉన్న విషయం తెలిసిందే. పాక్ జలసంధిలో మన జాలర్లపై లంక నావికాదళ అధికారులు కాల్పులు సైతం జరపడం, వారి నౌకలను స్వాధీనం చేసుకోవడం వంటి సంఘటనలు పలు దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తుండటంతో ఈ అంశాన్ని సహకార స్ఫూర్తితో పరిష్కరించాలని భారత్ కోరుతోంది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో సాగుతున్న రక్తపాతాన్ని తక్షణమే నిలిపివేయాలని, తన భూభాగం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద నెట్వర్క్లపై నమ్మదగిన, ధృవీకరించదగిన, తిరుగులేని చర్యలు తీసుకోవాలని భారతదేశం పాకిస్తాన్ను గట్టిగా కోరింది. చట్టవిరుద్దంగా బలవంతంగా ఆక్రమించుకున్న భారత్ భూభాగాలన్నింటినీ వెంటనే ఖాళీ చేయాలని స్పష్టం చేసింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి యౌమీ ఇస్తెహసల్పై చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సమాధానమిస్తూ, జమ్మూకాశ్మీర్ లడక్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమని, అవిభాజ్య అంగాలని పునరుద్ఘాటించారు.
1: The so-called local election in Pakistan occupied Kashmir is a complete farce. The real happening is that of public protests and wanton killings by Pakistani forces. Such hollow exercises cannot hide reality. Since June this year, at least 90 civilians have lost their lives in the continuing crackdown. Many more have been injured. As you have seen, the Pakistani establishment has answered public discontent with bullets, blackouts, intimidation and repression, and now seeks to manufacture legitimacy.
0: భారత విద్యారంగాన్ని బలోపేతం చేసే వివిధ పథకాలు, విధానాలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న సీనియర్ అధికారులతో సమీక్షించారు. విద్యారంగంలో నాణ్యత, సమిళిత తత్వాలను అభివృద్ది చేసేందుకు కీలక కార్యక్రమాల పటిష్ట అమలుకు సంబంధించిన అంశాలను సమావేశంలో చర్చించామని మంత్రి సోషల్ మీడియా పోస్టు ద్వారా వెల్లడించారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు, భవిష్యత్ అభిముఖ విద్యా వ్యవస్థ తయారీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రహ్లాద్ జోషి పునరుద్ఘాటించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 375A అధికరణాల రద్దుకు సంబంధించి 7 క్రితం తీసుకున్న నిర్ణయం వల్ల జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ ప్రజల జీవితాల్లో సమూలమైన సకారాత్మక మార్పులు సంభవించాయని, ఆ ప్రాంతాలు మునుపెరుగని అభివృద్దిని చవిచూస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మౌలిక వసతులు విస్తృతమయ్యాయని, విద్య, వైద్య, వ్యవస్థాపక, క్రీడా రంగాల్లో అవకాశాలు ఎన్నో రెట్లు పెరిగాయని చెప్పారు. రాజ్యాంగ అమలు పటిష్టపడటంతో దశాబ్దాల పాటు రాజ్యాంగ హక్కులు కోల్పోయిన మహిళలు, అణగారిన వర్గాల వారికి వారి హక్కులు తిరిగి లభించాయని, వారు సాధికారులయ్యారని అన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో నిన్న ఏర్పాటైన ఆఫ్రికా డే వేడుకల్లో పాల్గొన్న విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఆఫ్రికాకు అతిపెద్ద వాణిజ్య, పెట్టుబడి భాగస్వామి అయినందుకు భారత్ గర్విస్తోందని, గత ఏడాది ఇరు దేశాల మధ్య వాణిజ్యం 93 బిలియన్ల మేర జరిగినట్లు చెప్పారు. మన దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్థానిక నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు భారత్ ఆఫ్రికాతో సమ్మిళిత, డిమాండ్ ఆధారిత అభివృద్ది సహకారాన్ని వాంఛిస్తోందని అన్నారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా చేసిన పోరు సహా భారత్, ఆఫ్రికాల మధ్య చారిత్రక, సాంస్కృతిక బంధాలు బలమైనవని అన్నారు. అభివృద్ది చెందుతున్న గ్లోబల్ సౌత్కు భారత్ కట్టుబడి ఉందని, భారతదేశ G20 అధ్యక్షత కాలంలో ఆఫ్రికా యూనియన్కు శాశ్వత హోదా కల్పన ఇందులో భాగమేనని జయశంకర్ వ్యాఖ్యానించారు.
2: India is proud to be one of Africa's largest trade and investment partners. Our bilateral trade stands at $93 billion last year. Similarly, India has emerged as one of the top investors in Africa with cumulative investments exceeding $80 billion. And these are spread across a varied set of sectors from telecom, energy, pharmaceuticals, infrastructure, agriculture and digital services.
0: ఒమాన్తో హార్ముజ్ జలసంధికి సంబంధించిన ఒప్పందం ఖరారు తుది దశలో ఉన్నట్లు ఇరాన్ తెలియజేసింది. వచ్చే వారంలో ఈ ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఒప్పందం ఖరారైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైన జలసంధి తిరిగి ప్రారంభమవడం, తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారం తొలగిపోయి యుద్దం ముగింపునకు దారితీయవచ్చని భావిస్తున్నారు. అయితే ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన ఆంక్షలను అమెరికా రద్దు చేస్తే తప్ప ఒప్పందం కుదరకపోవచ్చు. ఒప్పందం కుదిరినప్పటికీ హార్ముజ్ జలసంధిపై తన పట్టును పూర్తిగా వదులుకోబోమని ఇరాన్ స్పష్టం చేసింది. పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలకు సంబంధించిన నష్టాల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో తెలిపారు. హానికరమైన కంటెంట్, సైబర్ బైటింగ్, ఆన్లైన్ దోపిడీ, డిజిటల్ వ్యసనం

0: ముప్పుల నుంచి పిల్లలను రక్షించడానికి ప్రభుత్వం అంతర్జాతీయ పరిణామాలను నిరంతరం గమనిస్తోందని పేర్కొన్నారు. కాగా బాలల లైంగిక వేధింపులకు చెందిన కంటెంట్, డీప్ ఫేక్ కంటెంట్, వేదిక నిర్వహణలో దొర్లుతున్న తప్పులకు సంబంధించి మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ భారత ప్రభుత్వానికి క్షమాపణ తెలియజేశారు. హాకీ. 16వ ఇండియా జూనియర్ మెన్ హాకీ పోటీల సెమీఫైనల్స్కు ఒడిషా, పంజాబ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ జట్లు అర్హత సాధించాయి. కోయంబత్తూర్లో జరిగిన డివిజన్ ఏ మ్యాచ్లో పంజాబ్ కర్ణాటకను 5-2, ఒడిషా హర్యానాను 5-1, జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ను షూటౌట్లో, మధ్యప్రదేశ్ దాద్రానగర్ హవేలీపై 7-3 గోల్స్తో గెలుపు సాధించి సెమీఫైనల్స్కు చేరాయి. ఇవాళ జరగబోయే సెమీఫైనల్స్లో పంజాబ్ ఒడిశాతో, జార్ఖండ్ మధ్యప్రదేశ్తో పోటీ పడతాయి. నిన్న సమావేశమైన రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన కమిటీ ఎంపీసీ కీలక విధాన రెపో రేట్లో ఎటువంటి మార్పులు లేకుండా 5.25% వద్దనే ఉంచాలని నిర్ణయించింది. తటస్థ వైఖరిని కొనసాగిస్తూనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అభివృద్ది లక్ష్యాలను 6.6 నుంచి 6.7 పెంచాలని నిర్ణయించింది. భారత్లో కథన రీతులకు, కథలను చెప్పే ప్రక్రియకు ఎంతో ఘనచరిత్ర ఉందని నెట్ఫ్లిక్స్ కోసీఈఓతో జరిపిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. తమ అధీనంలో ఉన్న భారతీయ జాలర్లను, వారి నౌకలను విడుదల చేయాలని భారత్ శ్రీలంకకు విజ్ఞప్తి చేసింది. ఒమాన్తో హార్ముస్ జలసంధికి సంబంధించిన ఒప్పందం ఖరారు తుదిదశలో ఉన్నట్లు ఇరాన్ తెలియజేసింది. 16 ఇండియా జూనియర్ మెన్ హాకీ పోటీల సెమీఫైనల్స్కు ఒడిషా, పంజాబ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ జట్లు అర్హత సాధించాయి. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి నేరం 7:15.
2: நீங்கள் கேட்டுக்கொண்டிருப்பது 100.1 MHz ஆகாஷ்வாணி சென்னை FM கோல்ட்.
1: காணாமல் போனவர் பற்றிய அறிவிப்பு. பட்டாபிராமை சேர்ந்த அனிதா என்பவரை கடந்த ஜூலை மாதம் 30ஆம் தேதியிலிருந்து காணவில்லை என்று தெரிவிக்கப்பட்டுள்ளது. காணாமல் போன அனிதா பற்றிய விவரங்கள். வயது 37, உயரம் 5 அடி, தாய்மொழி தமிழ். காணாமல் போன அனிதா பற்றிய தகவல் தெரிந்தால் தெரிவிக்க வேண்டிய தொலைபேசி எண்கள் பட்டாபிராம் காவல் நிலையம் 9498100092, பட்டாபிராம் காவல் ஆய்வாளர் 9498128655, காவல் கட்டுப்பாட்டு அறை எண்கள் 8754470100 மற்றும் ஒரு எண் 9498181496. காணாமல் போனவர் பற்றிய அறிவிப்பு கேட்டீர்கள். இனி கேட்கலாம் திரையிசை. முதலில் மின்சார கனவு திரைப்படத்திலிருந்து உன்னிமேனன் சித்ரா ஸ்ரீனிவாஸ் பாடியுள்ள பாடல்.

శుభోదయం శ్రోతలకు నమస్కారం. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో ప్రసారమయ్యే మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన మల్లెపూదండలో లెక్కల లోకంలోకి ఓ సరదా ప్రయాణం, డాక్టర్ పులిపాక లక్ష్మీ పవన్ గారి ప్రసంగం, ఇంకా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వేదవతి ప్రభాకర్ గానం చేసిన భక్తిగీతం విందాం.

0: వేదవతి ప్రభాకర్ గానం చేసిన భక్తిగీతం విన్నాం. కార్యక్రమంలో ఇప్పుడు లెక్కల లోకంలోకి ఓ సరదా ప్రయాణం, డాక్టర్ పులిపాక లక్ష్మీ పవన్ గారి ప్రసంగం విందాం.
1: అందరికీ నమస్కారం. ఈరోజు మనందరం కలిసి ఓ అద్భుతమైన ప్రయాణానికి బయలుదేరుదాం. ఈ ప్రయాణానికి బస్సు, రైలు మరియు విమానం ఎక్కవలసిన అవసరం లేదండోయ్. కావలసింది ఒక్కటే చిన్నపాటి ఆసక్తి. ఈ ప్రయాణం ఎక్కడికో తెలుసా? సంఖ్యల అద్భుత ప్రపంచంలోకి, లెక్కల లోకంలోకి ఓ సరదా ప్రయాణం. లెక్కలు అనే మాట వినగానే కొంతమందికి పరీక్షలు గుర్తొస్తాయి, మార్కులు గుర్తొస్తాయి, మరికొందరికి భయం కూడా కలుగుతుంది. కానీ నిజానికి గణితం అంటే భయం కాదు, అది ఒక ఆట, ఒక ఆలోచన, ఒక అందమైన అనుభవం. మనం ఉదయం కళ్ళు తెరిచిన క్షణం నుంచి రాత్రి నిద్రపోయే వరకు గణితంలోనే జీవిస్తున్నాం. గడియారం చూసి సమయం తెలుసుకోవటం, బజార్లో కూరగాయలు కొనటం, వంటలో కొలతలు వేయటం, జీతం, ఖర్చులు లెక్కలు చూసుకోవటం, ఇవన్నీ గణితమే కదా. అయితే మరి ఇంత ఉపయోగకరమైన గణితాన్ని నేర్చుకోవటానికి ఎందుకు చాలామంది పిల్లలు భయపడుతున్నారు? దానికి ప్రధాన కారణం గణితాన్ని ఒక పాఠంగా చూపిస్తున్నాం, కానీ ఒక అనుభవంగా చూపించటం లేదు. అందుకే ఈరోజు మనం పిల్లల్లో గణితంపై ఆసక్తిని ఎలా పెంచాలో కొన్ని సరదా మార్గాల గురించి తెలుసుకుందాం. మొదటి మెట్టు, గణితాన్ని బోధించకండి, అనుభవించనివ్వండి. ఒక చిన్నారికి 2+3=5 అని చెప్పడం కంటే, నీ దగ్గర 2 బిస్కెట్స్ ఉన్నాయి, నేను ఇంకో 3 ఇస్తే మొత్తం ఎన్ని అని అడిగితే ఆ చిన్నారి ఆనందంగా సమాధానం చెబుతాడు. ఎందుకంటే పిల్లలు వినటం కంటే అనుభవించటం ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు. పండ్లు పంచేటప్పుడు కూడిక గురించి చెప్పండి, చాక్లెట్లు ఇస్తూ భాగాహారం చెప్పండి, గడియారం చూపిస్తూ సమయం నేర్పండి, ఒక కాగితాన్ని మడిచి సమమితి అంటే సిమెట్రీ గురించి చెప్పండి. ఇలా నేర్చుకున్న గణితం జీవితాంతం గుర్తుంటుంది. 2వ మెట్టు, రోజువారి జీవితంలోనే గణితాన్ని చూపించండి. గణితం పుస్తకాలకే పరిమితం కాదు. మెట్లు ఎక్కేటప్పుడు మెట్లు లెక్కించటం, మార్కెట్లో పండ్లు లెక్కించటం, వంటలో బియ్యం నీరు కొలవటం, పాఠశాలకు వెళ్ళటానికి ఎంత సమయం పడుతుందో అంచనా వేయటం, ఇవన్నీ కూడా గణితమే. పిల్లలకు ఒక విషయం అర్థం అవ్వాలి, గణితం ఎక్కడో పుస్తకంలో లేదు, మన చుట్టూ ప్రతి చోట ఉంది. 3వ మెట్టు, ఆటలతో గణితాన్ని స్నేహం చేయించండి. సుడోకు, రూబిక్స్ క్యూబ్, బిల్డింగ్ బ్లాక్స్, నెంబర్ బింగో వంటి ఆటలు పిల్లల్లో తార్కిక ఆలోచనను పెంచుతాయి. వారికి గణితం నేర్చుకుంటున్నామనే భావన ఉండదు, కానీ గణితం మాత్రం నేర్చుకుంటారు. ఇప్పుడు ఒక సరదా పొడుపు కథ. మేము 12 మంది అన్నదమ్ములం, ఒకరి వెనక ఒకరు వస్తాం, వచ్చినవాడు తిరిగిరాడు, మేమెవరం? సమాధానం, సంవత్సరంలోని

పన్నెండు నెలలు. మరొక పొడుపు కథ. ఒక తల్లికి 12 మంది పిల్లలు. ప్రతి పిల్లాడికి 30 మంది పిల్లలు. వారు ఎవరు? ఇక్కడ సమాధానం, తల్లి అంటే ఒక సంవత్సరం, 12 మంది పిల్లలంటే 12 నెలలు. సంవత్సరానికి 12 నెలలు కదా, మరి 30 మంది పిల్లలంటే సుమారుగా ప్రతి నెలకి 30 రోజులు ఉంటాయి కదా. అలా ఈ పొడుపు కథలో కూడా సంఖ్యలే ఉన్నాయి. ఇలాంటి ఆటల ద్వారా పిల్లలకు నెలలు, కాలమానం, లెక్కలు సులభంగా గుర్తుంటాయి. నాలుగో మెట్టు, పిల్లలను ప్రశ్నలు అడగనివ్వండి. పిల్లలు ఏదైనా అడిగితే వెంటనే సమాధానం చెప్పేయకండి, వారినే అడగండి. నీకు అలా ఎందుకు అనిపించింది? దీన్ని ఇంకో విధంగా చేయగలవా? ఈ సంఖ్యను మారిస్తే ఏమవుతుంది? ఇలాంటి ప్రశ్నలే వారి ఆలోచనా శక్తికి పదును పెడతాయి. ఉదాహరణకు, ముగ్గురు పిల్లలు కలిసి 12 మామిడి పండ్లు సమానంగా పంచుకుంటే ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి అని అడగండి. పిల్లలు వెంటనే 4 అని సమాధానం చెప్తారు కదా. అప్పుడు అక్కడితో వారిని ఆపకుండా ప్రశ్నని కొంచెం మార్చి అడగండి. అంటే 4 పిల్లలు ఉంటే అని మార్చండి, లేదా 6 పిల్లలు ఉంటే అని మార్చండి, 12 బదులుగా 15 పండ్లు ఉంటే అని ప్రశ్నని మార్చండి. ఇలా సంఖ్య మార్చి ప్రశ్నలు అడగండి. ఇలాంటి ప్రశ్నలు పిల్లల్లో భాగాహారం మాత్రమే కాదు, ఆలోచించే శక్తిని కూడా పెంచుతాయి. పిల్లలకు సమాధానం చెప్పడం కంటే సమాధానం వెతికే అలవాటు చేయండి. 5వది, గణితాన్ని చూసి భయపడేలా చేయకండి. చాలామంది పిల్లలు అంటారు మ్యాథ్స్ చాలా కష్టం, కానీ నిజానికి గణితం కష్టం కాదు, గణితాన్ని కష్టంగా పరిచయం చేశాం. పిల్లలతో ఎప్పుడూ ఇలా అనకండి, లెక్కలు రాకపోతే ఫెయిల్ అవుతావు, గణితం చాలా కష్టం, ఇలాంటి మాటలు. ఇలాంటి మాటలు వారిలో భయాన్ని పెంచుతాయి. దానికి బదులుగా ఇలా చెప్పండి, రా మనిద్దరం కలిసి చేద్దాం, తప్పులు చేస్తేనే కొత్త విషయాలు నేర్చుకుంటాం అని చెప్పండి. దానితో వారిలో ఆత్మవిశ్వాసం, సాధించాలి అనే పట్టుదల పెరుగుతాయి. ఆసక్తి ఉన్న చోట నేర్చుకోవటం కూడా సహజంగా జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న కథ చూద్దాం. ఒకసారి ఒక గురువుగారు 2 విద్యార్థులకు ఒకే లెక్క ఇచ్చారు. మొదటి విద్యార్థి, అబ్బా ఇది నాకు రాదు అని పుస్తకం మూసేశాడు. 2వ విద్యార్థి, తప్పు చేశాడు, నేను మళ్ళీ చేస్తాను అని అలా తప్పులు చేస్తూ, తుడుస్తూ, మళ్ళీ చేస్తూ చివరకు సమాధానం కనుక్కున్నాడు. గురువుగారు నవ్వుతూ చెప్పారు, సమాధానం కన్నా విలువైనది దాన్ని వెతికే ప్రయత్నం. దానికి కావలసిన సహనం, ఓర్పు గణితం నేర్పిస్తుంది. ఓటమి అంటే అంతం కాదు, మరోసారి ప్రయత్నించే అవకాశం. 6వది, పిల్లల ఆసక్తులకు అనుగుణంగా గణితాన్ని నేర్పండి. ప్రతి పిల్లవాడికి ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తితో గణితాన్ని అనుసంధానం చేస్తే వారు గణితాన్ని భారంగా కాకుండా ఆనందంగా నేర్చుకుంటారు. ఉదాహరణకి, క్రికెట్ అంటే ఇష్టమైతే పరుగులు, సగటు అంటే యావరేజ్, స్ట్రైక్ రేట్ వంటి లెక్కలను నేర్పండి. పిజ్జా లేదా కేక్ అంటే ఇష్టమైతే వాటిని ముక్కలుగా విభజిస్తూ భిన్నాలు అంటే ఫ్రాక్షన్స్ సులభంగా అర్థమయ్యేలా చెప్పండి. చిత్రలేఖనం అంటే ఇష్టమైతే సమమితి అంటే సిమెట్రీ, ఆకారాలు అంటే షేప్స్ గురించి, నమూనాలు అంటే ప్యాటర్న్స్ గురించి నేర్పించండి. కార్స్ అంటే ఇష్టమైతే వేగం, దూరం, సమయం మధ్య సంబంధాన్ని వివరించండి. 7వది, ప్రకృతిలో గణితాన్ని చూపించండి. ప్రకృతి ఒక గొప్ప గణిత ఉపాధ్యాయురాలు. సీతాకోక చిలుక రెక్కలలో సమమితి అంటే సిమెట్రీ, తేనెటీగ తుట్టెల్లో షడ్భుజాలు, పొద్దుతిరుగుడు పువ్వుల్లో విత్తనాల అమరిక, చెట్ల కొమ్మల విస్తరణ, ఇలా ప్రకృతిని గమనిస్తే ప్రతి చోట గణితమే. ఇప్పుడు వారికి చెప్పండి, ప్రకృతిలో ప్రతి అందం వెనుక గణితం దాగి ఉంది అని. 8వది, గొప్ప గణిత శాస్త్రవేత్తల

కథలు చెప్పండి. సూత్రాలు చెప్పటం కంటే కథలు చెప్పటం పిల్లలకు మరింత ఇష్టం. వారికి శ్రీనివాస రామానుజన్, ఆర్యభట్ట, శకుంతలాదేవి వంటి గొప్ప శాస్త్రవేత్తల జీవిత విశేషాలు, చిన్ననాటి సంఘటనలు చెప్పండి. అవి పిల్లలలో ఎంతో స్ఫూర్తిని నింపుతాయి. 9వది, కళతో గణితాన్ని అనుసంధానం చేయండి. ముగ్గులు వేయించటం, కాగితంతో ఒరగామి బొమ్మలు చేయటం, సమమితి బొమ్మలు గీయటం, ఇలా చేస్తే పిల్లలు కళలను ఆస్వాదిస్తూ జ్యామితిని సులభంగా నేర్చుకుంటారు. 10వది, కుటుంబంలో మానసిక గణనను అలవాటుగా మార్చండి, అంటే మెంటల్ మ్యాథ్. భోజనం చేస్తున్నప్పుడు లేదా ప్రయాణంలో లేదా ఖాళీగా ఉన్నప్పుడు పిల్లలను ఇలా అడగండి, 25 + 25 ఎంత, 80లో సగం ఎంత, 18కి రెట్టింపు ఎంత. నువ్వు దుకాణంలో 80 రూపాయలు పుస్తకాలు కొంటే నువ్వు 100 రూపాయలు దుకాణదారుడికి ఇస్తే ఎంత చిల్లర రావాలి? ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలు వారిని అడుగుతూ ఉండండి. పుస్తకాలు అవసరం లేదు, సంభాషణే గణిత పాఠమవుతుంది. వారు ఆలోచించి సమాధానాలు చెప్తారు. 11వది, సాంకేతికతను సద్వినియోగం చేసుకోండి. చరవాణి లేదా ట్యాబ్ను కేవలం కార్టూనులకే పరిమితం చేయకుండా గణిత ఆటలు, జ్యామితి యానిమేషన్లు, సంఖ్యల పజిల్స్, విద్యా వీడియోలు పిల్లలకు చూపించండి. దీనివల్ల గణితం దృశ్య రూపంలో సులభంగా అర్థమవుతుంది. 12వది, గణితం ఒక మాయాజాలం. పిల్లలకు కొన్ని గణిత మాయలు, అంటే మ్యాథ్స్ ట్రిక్స్, సంఖ్యల ఆటలు, పొడుపు కథలు చెప్పండి. ఆసక్తి సహజంగా పెరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న గణిత మాయ చూద్దాం. 2 నుంచి 9 మధ్యలో మీకు ఇష్టమైన ఒక సంఖ్యను మనసులో అనుకోండి. దాన్ని 9తో గుణించండి. వచ్చిన సంఖ్యలోని అంకెలను కూడండి. ఇప్పుడు వచ్చిన సంఖ్యను అసలు సమాధానం నుంచి తీసేయండి. చివరకు మీ దగ్గర సమాధానం 9 వస్తుంది. ఉదాహరణకి 7 అనుకుందాం. 2 నుంచి 9 మధ్యలో నాకు ఇష్టమైన సంఖ్య 7 అనుకుందాం. 7ని 9తో గుణిస్తే 63 వస్తుంది కదా. ఇప్పుడు 63లోని అంకెలను కూడండి. 6 + 3 = 9. ఇప్పుడు 63 నుంచి 9 తీసేయండి. 63 - 9 ఎంతైంది? 54. మళ్ళీ 54లోని అంకెలను కూడండి. 5 + 4 = 9. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే 9తో గుణించిన ప్రతి సంఖ్యలోని అంకెల మొత్తము చివరికి 9 లేదా 9కి గుణిజం, అంటే మల్టిపుల్ ఆఫ్ 9 అవుతుంది. ఇది గణితంలోని అందమైన విశేషం. పిల్లలకు గణితాన్ని సూత్రాలతో పరిచయం చేయకండి, ఆశ్చర్యంతో పరిచయం చేయండి. ఎందుకంటే ఆశ్చర్యపడిన ప్రతి మనసు ప్రశ్నిస్తుంది, ప్రశ్నించిన మనసు నేర్చుకుంటుంది, నేర్చుకున్న మనసు జీవితంలో ఎన్నో విజయాలను సాధిస్తుంది. చివరగా నేను చెప్పేది ఏంటంటే, పిల్లలకు పుస్తకాలు అందించే ముందు వారి మనసులో గణితంపై ఆసక్తిని పెంచటం తల్లిదండ్రుల బాధ్యత. సూత్రాలను మాత్రమే కాదు, వాటి వెనుక ఉన్న అందాన్ని, అనుభవాన్ని, ఉపయోగాన్ని పరిచయం చేయటం ఉపాధ్యాయుల బాధ్యత. ప్రియమైన విద్యార్థులకు నేను చెప్పేది ఏంటంటే, లెక్కలు కష్టమని ఎప్పుడూ అనుకోకండి, భయపడకండి. ప్రతి పెద్ద ప్రయాణం ఒక చిన్న అడుగుతోనే ప్రారంభమవుతుంది. అలాగే ప్రతి గొప్ప గణిత శాస్త్రవేత్త ఒకప్పుడు మీలాగే చిన్న విద్యార్థే. గణితాన్ని కంఠస్థం చేయకండి, అర్థం చేసుకోండి. గణితాన్ని చూసి భయపడకండి, ఆస్వాదించండి. లెక్కలను నేర్చుకోకండి, వాటితో స్నేహం చేయండి. అప్పుడు ప్రతిరోజు లెక్కల

0: లోకంలోకి ఒక సరదా ప్రయాణంగానే మారిపోతుంది. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలతో మరొక ఆసక్తికరమైన అంశంతో మీ ముందుకు వస్తాను.
1: ఇంతవరకు లెక్కల లోకంలోకి ఓ సరదా ప్రయాణం డాక్టర్ పులిపాక లక్ష్మీ పవన్ గారి ప్రసంగం విన్నాం. ఇప్పుడు డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ, పి సుశీల ఆలపించిన లలిత గీతం విందాం. స్వరరచన ఎల్ కృష్ణన్, గీతరచన డాక్టర్ వి సాయికృష్ణ యాచేంద్ర.

డాక్టర్ ఎం బాలమురళి కృష్ణ, పి సుశీల జంటగా పాడిన లలిత గీతం విన్నాం. రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో స్వచ్ఛమైన పోషణ పరిపూర్ణమైన ఆరంభం డాక్టర్ పద్మప్రియ గారితో పరిచయం మొదటి భాగం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి టి మాలతీ దీపక్. మన భారత ప్రభుత్వం దేశ ప్రజల ఆరోగ్య సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. వాటిలో క్షయవ్యాధి నిర్మూలన ముఖ్య లక్ష్యంగా జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ప్రధానంగా ఆధునిక విధానాలు, ల్యాబ్ల ద్వారా ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించడం, వారికి ప్రభుత్వ వైద్యశాలలు మరియు డాట్ కేంద్రాల ద్వారా పూర్తిగా ఉచితంగా మందులను అందించడం, వ్యాప్తి నివారణ పూర్తిస్థాయిలో చేపట్టడం, ఇంకా వ్యాధిగ్రస్తుల వివరాలు, వారు వాడే మందుల తీరును నిరంతరం నిక్షయ్ డిజిటల్ పోర్టల్ ద్వారా పర్యవేక్షిస్తారు. టీబీ వ్యాధి నివారణే ముఖ్య లక్ష్యంగా రూపొందించబడిన నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాం యొక్క పూర్తి వివరాలకు ప్రభుత్వ అధికారిక జాతీయ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాం పోర్టల్ను దర్శించగలరు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. నీట్ తదితర అంశాలపై విపక్షాల నిరసనల మధ్య ఈ ఉదయం 11 గంటలకు సమావేశమైన లోక్సభ 14 గంటలకు, రాజ్యసభ 12 గంటలకు వాయిదా పడ్డాయి. భారతదేశంలో కథన రీతులకు ఘనచరిత్ర ఉందని, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సృజనశీలురకు భారత్ పట్టుగోమ్మని నెట్ఫ్లిక్స్ కోసీఈఓతో జరిపిన భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని 50 లక్షల మందికి పైగా పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద లబ్ది పొందారని పునర్వినియోగ ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ ప్రజలకు సంఘీభావం తెలుపుతూ నిన్న యునైటెడ్ కింగ్డమ్ బ్రాడ్

0: బోర్డులో బ్రిటిష్ కాశ్మీరీ డయాస్పోరా సభ్యులు ప్రదర్శన నిర్వహించారు. ఇక వివరాలు. నీట్ తదితర అంశాలపై విపక్షాల నిరసనల మధ్య ఈ ఉదయం 11 గంటలకు సమావేశమైన లోక్సభ 2 గంటలకు, రాజ్యసభ 2 గంటలకు వాయిదా పడ్డాయి. నీట్ అంశంలో విద్యార్థులకు వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల నిరసనలు తెలియజేస్తూ లోక్సభలో విపక్షాలు గందరగోళం సృష్టించడంతో సభ 2 గంటలకు వాయిదా పడింది. తొలుత హిరోషిమ నాగాసాకి అణు విస్ఫోటనంలో మృతి చెందిన వారికి సభ నివాళులర్పించింది. 81 ఏళ్ల క్రితం జరిగిన ఈ విషాదకర సంఘటనలో లక్షలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, అణ్వాస్త్రాల వల్ల కలిగే తీవ్రమైన ప్రమాదాలని ఈ సంఘటన ప్రపంచానికి వెల్లడించిందని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. విధ్వంసాన్ని సృష్టించే అణ్వస్త్ర వ్యాప్తిని నిరోధించి శాంతి స్థాపనకు భారత్ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఓం బిర్లా పేర్కొన్నారు.
1: आज से 81 वर्ष पूर्व जापान के हिरोशिमा और नागासाकी शहर पर क्रमश 6 और 9 अगस्त 1945 को परमाणु बम गिराए गए थे. इस अभूतपूर्व त्रासदी में लाखों निर्दोष लोगों ने अपने प्राण गंवाए तथा असंख्य लोग गंभीर रूप से प्रभावित हुए. ये सभा विश्व को सामूहिक विनाश के हथियारों से मुक्त करने के लिए अपनी प्रतिबद्धता पुनः दोहराती है.
0: తదనంతరం క్వశ్చన్ అవర్ మొదలుపెట్టేందుకు స్పీకర్ ప్రయత్నించగా నినాదాలు మొదలుపెట్టిన విపక్ష సభ్యులు హోంమంత్రి అమిత్ షా పోలీస్ చర్యల గురించి ప్రకటన వెలువరించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాలను సహేతుకమైన చర్చలకు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఓం బిర్లా సభ్యులను కోరినప్పటికీ వారు పెడచెవిన పెట్టడంతో లోక్సభ ఈ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. నీట్ అంశంపై నిరసనలు చేస్తున్న విద్యార్థుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ ఆరోపిస్తున్న విపక్షాలు పలు ఇతర అంశాలపై నిరసన తెలియజేస్తూ గందరగోళం సృష్టించడంతో ఈ ఉదయం సమావేశమైన రాజ్యసభ 12 గంటలకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభమైనప్పుడు వాణిజ్య, పరిశ్రమలు, రసాయనాలు, ఎరువుల శాఖల మంత్రులు తమ శాఖలకు చెందిన పత్రాలను సభకు సమర్పించారు. అనంతరం చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ ప్రారంభించగా ప్రతిపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభ్యులు హుందాగా ప్రవర్తించి ముఖ్యమైన అంశాలను చర్చించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి చేశారు. అయితే విపక్షాల నిరసనలు కొనసాగడంతో చైర్మన్ సభను 12 గంటలకు వాయిదా వేశారు. నెట్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సహ సీఈఓ టెడ్ సార్దనోస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారతదేశంలో కథన రీతులకు, కథలను చెప్పే ప్రక్రియకు ఎంతో ఘనమైన చరిత్ర ఉందని, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సృజనశీలులకు భారత్ పట్టుగోమని మోదీ ఈ సందర్భంగా అన్నారు. గ్లోబల్ కంటెంట్ క్రియేషన్కు భారత్ సరైన వేదిక కాగలదని చెప్పారు.
2: हम एक साथ मिलकर क्रिएट ऑन इंडिया मूवमेंट की शुरुआत करें. हम भारत से जुड़ी स्टोरीज को, भारत के संस्कृति को, भारत के हेरिटेज और ट्रेडिशंस को पूरी दुनिया से शेयर करें. आप ऐसा कंटेंट क्रिएट करिए जो आपके साथ ही भारत को भी ज्यादा से ज्यादा लाइक्स दे. और इसके लिए हमें ग्लोबल ऑडियंस को भी एंगेज करना होगा, दुनिया के नौजवानों के साथ जुड़ना होगा. आज पूरी दुनिया में लोग भारत के बारे में जानना चाहते.
0: భారత్ మీడియా వినోద రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని నెట్ఫ్లిక్స్ కో సీఈఓ అన్నారు. ఐఐసిటి ఎన్ఎఫ్టీసీల భాగస్వామ్యంతో నెట్ఫ్లిక్స్ ఇండియా స్టోరీ టెల్లింగ్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన సరెండోస్ ప్రధానమంత్రికి తెలియజేశారు. దేశంలోని 50 లక్షల మందికి పైగా పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన లబ్ది పొందారని నూతన పునర్వినియోగ ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. న్యూఢిల్లీలో ఏర్పాటైన సిఐఐ అంతర్జాతీయ ఇంధన సదస్సు ఎగ్జిబిషన్ను ఉద్దేశించి ఈరోజు ప్రసంగించిన మంత్రి 19 లక్షలకు పైగా కుటుంబాలు 0 విద్యుత్ బిల్లులను అందుకుంటున్నాయని, మరో 12 లక్షలకు పైగా కుటుంబాలు అధిక విద్యుత్ను విక్రయించి 421 కోట్ల రూపాయలను ఆర్జించాయని చెప్పారు. ఇంధన రంగంలో తలెత్తే సమస్యలను, అందివస్తున్న నూతన అవకాశాలను గురించి చర్చించేందుకు ప్రభుత్వం భాగస్వామ్య పక్షాలతో నిరంతరం సంభాషిస్తోందని ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎస్ఎస్సీ పరీక్షల నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ జార్ఖండ్ రాష్ట విద్యార్థులు చేపట్టిన నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. ఈరోజు రాష్ట శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

0: ఇక 4 రోజులుగా నిరాహార దీక్ష చేపట్టిన దేవేంద్రనాథ్ మహతో రక్తపోటు, రక్తంలో చక్కెర శాతం పడిపోవడంతో ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు జార్ఖండ్ రాష్ట్రంలో పరీక్షల నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తల పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మౌనం వహించడాన్ని బీజేపీ తప్పుపట్టింది. మాజీ విదేశాంగ మంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకురాలు స్వర్గీయ సుష్మా స్వరాజ్ వర్ధంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమెకు నివాళులర్పించారు. అద్భుతమైన వాగ్ధాటి, అద్వితీయ నాయకత్వం, దేశ ప్రయోజనాల పట్ల అంకిత భావాలతో సుష్మా స్వరాజ్ దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారని సోషల్ మీడియా పోస్టు ద్వారా బిర్లా నివాళులర్పించారు. సున్నితమైన వ్యవహార శైలికి, నిరాడంబరతకు పేరుపడ్డ సుష్మా స్వరాజ్ దేశం పట్ల, ప్రభుత్వం పట్ల, మాతృ సంస్థ పట్ల భక్తితో కర్తవ్య దీక్షలో ముందుండేవారని, క్రమశిక్షణ, మొక్కవని ఆత్మవిశ్వాసంతో తాను పనిచేసిన రంగంలో బలమైన ముద్ర వేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళి సందేశంలో పేర్కొన్నారు. విదేశాంగ శాఖను సామాన్య ప్రజలకు చేరువ చేయడంలో సుష్మా స్వరాజ్ చూపిన ప్రతిభ చిరస్మరణీయమని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సంఘీభావాన్ని తెలుపుతూ నిన్న యునైటెడ్ కింగ్డమ్ బ్రాడ్ఫోర్డ్లో బ్రిటిష్ కాశ్మీరీ డయాస్పోరా సభ్యులు ప్రదర్శన నిర్వహించి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ డిమాండ్లకు మద్దతు తెలియజేశారు. పౌరుల ప్రాథమిక హక్కులు, పౌర స్వాతంత్ర్యం, గౌరవాలను కాపాడాలని నినాదులు, ప్లకార్డుల ప్రదర్శన చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో దిగజారుతున్న మానవ హక్కుల పట్ల ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు తాము ర్యాలీని చేపట్టామని నిర్వాహకులు తెలిపారు. గత 2 నెలల్లో భద్రతా దళాలు స్థానిక ప్రజలపై చేసిన దౌర్జన్యాల వల్ల అనేక మంది మరణించారని, ప్రజలు విపరీతమైన భయాందోళనలకు గురవుతున్నారని అన్నారు. పార్లమెంట్లో లేవనెత్తిన ప్రశ్నకు సమాధానమిస్తూ, పశ్చిమాసియాలోని తీవ్రమైన సంఘర్షణ పరిస్థితులు నెలకొన్న సమయంలోనూ మన దేశానికి చెందిన 60 వాణిజ్య నౌకలు హార్ముస్ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించాయని ప్రభుత్వం తెలియజేసింది. రోజుకు 24 గంటలు పనిచేసిన విపత్తు నిర్వహణ వ్యవస్థ వేలాది ఫోన్ కాల్స్కు, ఈమెయిల్స్కు బదులిచ్చిందని వెల్లడించింది. తెలంగాణలో ఆహార కల్తీ కేసులు భారీగా పెరుగుతుండడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ వ్యాపారులు కృత్రిమ రంగులు, టాల్కం పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్ వంటివి మసాలా దినుసుల్లో కలిపి వాటి రంగు, బరువు, ధరలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రజారోగ్యంతో ముడిపడిన సమస్య అయినందువల్ల ప్రభుత్వం వెంటనే ఈ చర్యలకు పాల్పడే వారిపై తక్షణ కఠిన చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. వాతావరణం. ఉత్తరాఖండ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, గంగా పరివాహక ప్రాంతం, ఒడిశా తదితర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటన తెలియజేసింది. ఉత్తరప్రదేశ్ శాసనసభలో ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ సుదీర్ఘ అస్వస్థత అనంతరం నిన్న రాత్రి స్వర్గస్థులయ్యారు. ఆయన మృతి పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపం తెలియజేశారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఎమ్మెల్యే మృతి పట్ల సంతాపం తెలియజేశారు. అమెరికా యూజీన్లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్ U20 ఛాంపియన్షిప్ పోటీల్లో భారత జావెలిన్ థ్రోవర్స్ ఆశిష్ యాదవ్, టి ధరణీధరన్, డిస్కస్ థ్రోవర్ అమానత్ కాంబోజ్ తమ తమ విభాగాల్లో ప్రతిభ చూపి ఫైనల్ రౌండ్లోకి ప్రవేశించారు. ముఖ్యాంశాలు మరోసారి. నీట్ తదితర అంశాలపై విపక్షాల నిరసనల మధ్య ఈ ఉదయం 11 గంటలకు సమావేశమైన లోక్సభ 14:00, రాజ్యసభ 12:00 వాయిదా పడ్డాయి. భారతదేశంలో కథన రీతులకు ఘన చరిత్ర ఉందని, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సృజనశీలులకు భారత్ పట్టుగొమ్మ అని నెట్ఫ్లిక్స్ కోసీఈఓతో జరిగిన భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని 50 లక్షల మందికి పైగా పీఎం సూర్యఘర్ ముఫ్తు బిజిలీ యోజన కింద లబ్ది పొందారని పునర్వినియోగ ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సంఘీభావాన్ని తెలుపుతూ నిన్న యునైటెడ్ కింగ్డమ్ బ్రాడ్ఫోర్డ్లో బ్రిటిష్ కాశ్మీరీ డయాస్పోరా సభ్యులు ప్రదర్శన నిర్వహించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. మరికొద్దిసేపట్లో 1:10 ప్రాంతీయ వార్తలను వినవచ్చు.
1: நேரம் 12:40 ஆகாஷ்வாணி 100.1 MHz FM கோல்டில் மெல்லிசை கேட்கலாம். மெல்லிசையின் தொடக்கமாக சென்னை வானொலி நிலைய இளைஞர் குழுவினர் பாடிய பாடலுக்கு இசையமைத்தவர் MB ஸ்ரீனிவாசர்.

ఇక్కడని భేటీ వేసేస్తాను నిన్ను వదలి పోలేనే. అల్కణమి నాన్న బయలు కుంతివిని నన్నొడకు.